0: గారే గారే
1: యా జరబడజే
0: గారే గారే
1: యా సూరబదల
0: గారే గారే
1: యా అమ్మక బట్టలా
0: గారే
1: యా సూరకి దరజే యా సూర్ యా ఇన్నాయా ఏదో